మీరు పండిన కర్ణాటక శాస్త్రీయ సంగీత తుళు కీర్తనలెనికెందరు. వయలిన్ అంచనే రాగ సంయోజన మంత్రిదు నిర్దేశన మంత్రినారు విద్వాన్ శ్రీ టిజి గోపాలకృష్ణన్. మృదంగ